అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇండియన్ రిథమ్ ఇలు ఇలు కర్కయా జనా జేంగే హమ్.